0: అశ్యాముచ్చి భాగబాయి తాని, అశ్యాముచ్చి భాగబాయి తాని, తిచ్చా జల్మాచ్చి ధాని కాని.
1: బరబం ఓరపాయ్
0: కొడుపా.